0: ఫోన్ ఒక ఫారా ఏ ఫారా ఫారా అనుకంటే ఆ రోంబేరి ఫారా అనుకో తీసుకోటంబకంటే గుండితే రోంబే ఫారా ఫారా జోని ఫారా అనుకో తీసుకోటంబకండి పంపకండి పరే స్కూల్ ఫీజు అటంబకండి మరే స్కూల్ ఫీజు ఎవరు వయసు ఎవరు వయసు నా గుల పేటు ఊరాయి వావ్ జోన్ అవుంది డేంగా జోన్ అవుతుంది డేంగా బాబాసాకు బాబాసాకు దాసటానా mabasa ako jo ndasa tani unodzizira munhu kutamba kandege amazing amazing john amazing
1: At the voice of the great Jaggy, you are listening to your FM song. So, and all you know, as I try to discuss as far as I know, because we change very quickly, ma. Because we are putting our, So, Jaggy, where personally, how do you fight at the addiction? Yep, tambandege. Where personally, how do you fight at the wabuda amogutamba zinjuga zinai? Because it's hard, man. Because it's really addictive, very, very addictive.